0: కరదోకర చీకాయ మురద గంగళ కాకే తుదిగట్టి నాలే కయ సన్నే తుదిగట్టి నాలే కయ సన్నే మాడిదర నిన్నానే ననగే హసవిల్లో కరదూకర చీకాయ మురద గంగళ కాకి తుదిగట్టి నాలే కయ సన్నే
1: తుదిగట్టి
0: తుదిగట్టి నాలే కయ సన్నే మాడిదర నిన్నానే.